చొరుగి చైతందనంగనే చేసాడితి చిసయా తొడు రేత కాయ్చ కల్లాల కీడిరుంద కడ ఉళ్ళిడం పోలు వాయ్చ ముచ్చి తొడిల్ నాన్ మరయో పలంపుర నన్నగరే నెయ్యదోర్మాన్ మరే కైవీరూనై మేల్ జిలయ్యాకి மெய்யரிமேனி வெண்ணீரு பூசி விரி புசடை தாழ மையரும் சோலை வணங்கமழையிருந்தாரிடம் போலும் பைகளும் மாமுழவம் மதிரும் வலம் புறநகரே